అది కొమ్మె భయకమ్మె ఎబయకు కూడా అమలఖ ఎగ్గుత దర జతకెం హుట్టే ఎయి ఎవరెన్న ఎవరెంగె అమల్తగె జజ ఫురిహమె దివ్వుమటకే అది ఎవరెన్నక బే ఇన్సాఫెన్ నుకరవ్వా హుట్టే.